0: కథ వినాడి తీస్తున్నాయి విలావదెంగ ఈ మిరదీగత్తలు ఉతరై పత్తిక తేది ఆగిన బలంగిన్నో తామ అంగటిగా కివినేని తామ అంగటిగా కివినేని ఇలా ఓ దమ్మీకి అన్నదాన్ని ఈ ఒబడ జాతికలు ఉతరై మండలి జయగ్రహణ ఉదాకల దున్ను జయగ్రహ అంకగాన్ అవి ఒక పటంగాన్ని
1: పటంగము శుభదవసట్లు ఉతరాయి శుభదవసక్ వెన్నకిల జూడి మాసే పసుని సిక్కురాలి ఏ దిను మెదపు జాతికలు ఉతరై మండలి ఉతరై వల్ల జయగ్రహ ప్రతిఫల పిబడకియాన్ని లగ్నే కటక వాసనవంత అంక పహ 59 సహ 66 కటక 59 66 ఇతమై శుభదవసక్లు ఉతరయ్యే అంక జయలుతరయ్య అంక వెన్ని ఎస్ ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక 69 63 ఎస్ 69 63 అది సంపతలు ఉతరయ్యే అంక రటావ మిహిమాయి 75 విశలం అంక దిక 75 ఇలంగ అంక 3 5 75 ఇలంగ అంక 4 ఇంగ్లీష్ అక్షరే బిందువ 5 75 జే 75 5 75 బిందువ 5 75 జే హనహనే తులా లగ్నే వాసనవంత అంక 69 11 సహ 43 తులా లగ్నే 69 11 43 దళ నిదాని లోతరయ్యే ఈ ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక 5 16 58 సహ 66 ఈ 5 16 58 66 మిగపవ లోతరయ్యే ఆర్ ఇంగ్లీష్ అక్షరే ప్రసాదాంకి అంక 2 వాసనవంత అంక 1 55 62 సహ 80 ఆర్ ఇంగ్లీష్ అక్షరే ప్రసాదాంకి అంక 2 వాసనవంత అంక 1 55 62 సహ 80 గోవిసతే ఎల్ ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక 12 30 59 సహ 63 ఎల్ 12 30 59 63 గోవిసతే అంక మహాజన సంపత జే ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక పిలివలిన్ 1 5 0 5 75 జే 1 5 0 5 75
0: జయగ్రాహి ప్రతిఫల అది దవసీ ఇప్పుడు జయగ్రహణ బేకరగా బులవాంగ్ అవి ఇప్పుడు ప్రశ్న ఆలదీనోని ఆయన ప్రశ్న మతకల్లైందాంగ్ నయనిగి దువ మగే దువగే అమ్మానం నయనిగి దువ మగే దువగే అమ్మానం నయని మగే కౌద కీలతమయ్య పియాన్ని మీకు మీ నేకం పిలిమంద ప్రశ్న ఎనిసా ఇక్కడ ఉత్తరే హోయాగిన బిందు అయి హతాయి బిందు అయి తునాయి అనూ తునాయి పహాయి అనూ తునాయి హతగిన నమ్మికట ఇక్కడ వాట్సాప్ కిరాన్న ఒబే నమగమ ఎక్ ఇప్పుడు లేసి అవి కౌద జయగ్రాహకే కీల హోయాగన్ ఉదయ హతాయి వినాడి 35 వెళ్ళావు

0: వేదనావ
1: మగ్నవ దినీసురు తరుపతి సహారన ఉభయమియన తురు
2: హబ్బితు దనిన హెంగిమే జీవమాన ఉత్కర్షయ
0: ఆదరణీయ జ్యోతి
1: రసో గయే దండియను రహై జీవితే
2: అహిమి ఆదరే జీవమాన హడ
0: ఆదరణీయ జ్యోతి ఇరిదా రాత్రి హతట హిమాలిక
2: జోరారాయ

0: వేతనావే
1: మగినువ దినీసురు తరుపతి సహదన ఉభయమియన తురు
2: హదుత దనిన హెగిమే జీవమాన ఉత్కర్షయ
0: ఆదరణీయ జ్యోతి
3: ఆదరణీయ జ్యోతి
1: రసోదయే బందియేను రహై జీవితే
2: అహిమి ఆదరే జీవమాన హడ
0: ఆదరణీయ జ్యోతి ඉරිදා රාත්‍රී 7ට හිමාලික
2: ජෝතිරාජය